0: మన ద్వారకైకి బప్ప, రతికు ప్రద్యుమ్నంగు మంగళాప, ఇంకకు పుట్టిన కుణ్యే అనిరుద్ధ, లోకకే పెర్త్ చాయికార. శోణితపురత్ర రాజ బాణాసుర బల్య శివభక్తను అక్కు శివండ వరపడందండు ఆయుర కై పడందండ ఇవ తాండచకే బల్యశివరణ కాంగుండు శివన బోడియవక శివ అంతవ నీడెదికి బప్పక నీడ రతత్ర ఓజ తుండాప నణు. శివభక్తనాన బాణాసురంగు ఒరు చాయకార్తి మోవ ఉషాదేవి అవకొరు సినేతే చిత్రలేకే మాయావిద్యన పడిచవ ఒమ్మ దండాలు శివపూజకు దేగుడికి పోపక చిత్రలేకే ఉషాదేవిర మనసులుళ్ళాన ఎణ్ణితు అవిడ చాయ్ చందకు సరియాన ఒరు కిండన కాటి తాందు పార్వతిన బోడియవ. వైశాఖ తింగత్ర బొల్తబావు పన్నెరండనే దిన అవిడ స్వప్నత్ కాంబచిట్టవన్నత కిండనే అవిడ వడియనాపాందు పార్వతి అణ్ణి కొడుప. అందనే అవ కాంబచిట్టవ ఉషాదేవికు అవండదే ఇరుపోలు జ్ఞాన. ఇది నారింజ చిత్రలేక తండ మాయా విద్యలు లోకలోక సుత్తితు చాయకార కిండంగడ చిత్రపుడితీతు ఉషాదేవికి కాటి కొడుపక అది లొందన నోట్న ఉషాదేవి ఇవనేందణ ఆ చాయకారనే అనిరుద్ధ ఆయ్తిప్ప. అల్లి ద్వారకిలు అనిరుద్ధ స్వప్న కండనిప్ప. అవును తాండ స్వప్నత్ ఉషాదేవిని కండితిప్ప. ఇదెల్లాను అరంజ చిత్రలేక ద్వారకైకి బప్పంజి మాయత్ అనిరుద్ధండ బుద్ధవ కొంబరికి బప్పంజి అనిరుద్ధన స్వప్నతంజ ఎచ్చరమాడవా అవంగు ఉషాదేవిర కథెణుంజి అవన మాయత్ శోణితపురకు కొండుపోప. అల్లి దాకు అరియతన్నకే ఉషాదేవికు అనిరుద్ధంగు గాంధర్వ మంగళాప. ఎచ్చకో సమయ దాకు గొత్తిల తింజ ఇంగడ గుట్టు కణికార నారదనుండు బాణాసురంగు కుతాప. అనిరుద్ధన పుడిచండు బప్పకు కుంభాండ ఎన్నో మంత్రి సైన్యత్తోడే ఉషాదేవిర బుద్ధవ కొంబరికి ముత్తనే అనిరుద్ధ ఇడీ సైన్యత్న పొడితట్టిరువ. అదానదు బాణాసురనే సైన్యత్తోడే బంతు అనిరుద్ధన పుడిచండు బప్ప. నారదనుండు ఇది నరంజ కృష్ణ తాండ సైన్యత్తోడే శోణితపురకు ముత్తిరువా. కృష్ణండ సైన్యకు శివ పిన్య శివగణ సైన్య ఎదుపాయు అంజి బల్య పడనడుప. బాణాసురండ ఆయురకైన కృష్ణ తర్చిదుడువా. ఇండడెలు బాణాసురండెదికి బంద శివ కృష్ణను సమాధానమాడు అంజి నాను కృష్ణను బొరెబొరె అల్లా నంగ దండాలు ఒందేందణ. ఇది నరంజ బాణాసుర తాండ మోవ ఉషాదేవిన అనిరుద్ధంగు కొడుతూ మంగళకైప. పుత్తంగార పుత్తంగారితి ద్వారకేకి బప్ప. కనకదాస కవి తాండ యవ్వనత్ పడయాళి ఆయితిప్పకలే ఈ చింగార కావ్యత్న ఎదితిక్కుందు విద్వాంసంగడ అభిప్రాయ. విజయనగర వైభోత్ర స్థితిలిప్పకలే అల్లెత్ర చాయి చంద ఆడళిత వ్యవస్థ పడేకళి ఇన్న తన నోటి తరంజండు ఈ కావ్యత్ కొయితిదిక్కుని తోందువ. పొంగడ తడిరభోజత్న అయింగడ వయ్యార కొణికళిన చంచల మనసన పెర్త రసత్తు ఇదులు కొండాడితు. అందనే పేట కోట బుద్ధవ కొంబరే వడియపుండ్ర తంగణే మంగణ ఇన్న తన తండ రసికతను కూటితు వర్ణన మాట్నన్న కాంగోలు. సౌరాష్ట్ర వర్ణన అధ్యాయ తింజ సురువాన ఈ కథ మన్మత బెంజిపోనదు శంభరాక్షసన కొందదు అనిరుద్ధండ జనన అనిరుద్ధండ బోటె ఉషాదేవిర చింగార చిత్రలేక చిత్రపట కొందదు అనిరుద్ధ బాణాసురండ కాళగా హరిహరండ కాళగా ఇందనే నాపత్ దండ అధ్యాయతులుళ్ళ మహాకావ్య. దండారిత ఏళ్నూయిట పత్తు చరణ ఇదత్తుండు. ఈ ఎల్లా పద్యత్ర చరణ సాంగత్య లయత్ నెజ్జదాయితుండు. అదు ఓర్ పద్య ఇందనుండు.
1: శ్రీగిరిజైరుడయానే మన నల్ల దేవానే బ్రహ్మండప్ప దేవా స్వర్గావాసి కాగినెలరంగ సురసార్వభౌమానే బోడు నంతా నెల్ల తప్పవనే
0: ఇందనే కావ్య పీఠిక సురువాప. ఎల్ల అధ్యయత్ర కడే చరణత్
1: వరమోహన తరంగిణిందణ్వ ఈ కావ్య ఎళుది తోదీతు కట మాజనళ చూరియ చన్నూర ఉళ్ళల్లి కెత్తనే చాకిత్ పొలతూల లక్ష్మీ రొడియా
0: ఇందనే ఆకిరియాప. ఈ మాకావ్యత్ పురవర్ణనే ప్రకృతి వర్ణనే పడెర వర్ణనే పడయాళియడ సామర్థికే బోటెర వర్ణనే కోటెర భోజ పొమ్మకడ చాయి భోజ ఇందనే ఒందాంగుజ ఒందు చోదాన దృశ్యత్న ఓద్వయంగడ కండుకు కట్టు అన్నకే నెజ్జితు. ఈ మాకావ్యత్న ఓదిక ఓద్వయంగ బోరే లోకతింజ ఇంజనకే ఆపదంతూ నేరే. ఈ మాకావ్యత్ర శక్తి ఎంతనక సామాజిక చింతనకు ఈ ఎళ్తు బట్టే కాటువన్నతుంది. సుమారు 500 కాలకు ముప్పడే విజయనగర సామ్రాజ్యత ఇంజ జనజీవన ప్రకృతి భోజ బళకె మాడుంజ వస్తు ఇన్నతదు కూడి కణ్ణెదికే ఉళ్ళనకే అప. భక్తి జ్ఞానం కూడితు నెజ్జ ఈ మాకావ్య జనల నల్లరికెల భావనకే బట్టె కాటోదు నేరు.
2: నింగడ తక్కు కేటనుండెంగి ఇన్నిచ్చకు కనకదాసంగడ సాహిత్యత్ర బగేకు కొండు పాట.

మలగు ముదిన గినియే మలగు చందిర నూరా హోగువి ఎంతే, మలగు చందిర నూరా హోగువి ఎంతే, మలగు చందిర నూరా హోగువి ఎంతే. అత్తిత్త నోడదిరు అత్తు హొరలాడదిరు నిద్దె బరు.

శేషగిరి వాస శ్రీవరవేంకటేశ శేషగిరి వాస శ్రీవరవేంకటేశ శేషగిరి వాస శ్రీవరవేంకటేశ.